తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలే సీగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు